0: అటాయ్ హతలీస్ అటాయ్ అపి క్రిమిరాజ్ నిష్పాదన గానీ కీర కూడా కివ్వడే అయ్యా గ్యాస్ట్రైటిస్ వల్ట సందూన్ పేనియ మేక టికా వెడిపూర వికిరణ మొక్కద రటే గుడాకాయట నేదు
1: గ్యాస్ట్రైటిస్ తీయను
0: గుడాకాయట తీయను ఇక్కడ హేతు కేమ వేల సాహిన్న మే అతపసు
1: అతపసు వేనవ ఎదుట హరి హమంగ ఆహారయ గన్నినే
0: గన్నై బడగిన్ని ఇందలా ఇందలా కరవా గిల్ల పరాట ఎక కొత్తువ ఏక లకు అవుల సరి ఓయా హిమైని
1: నే నే నే
0: నే అంతక ఈ ఉదయం నహరి పిటి గులియ గిలినో హరి మే సనూన్ పేనియ హా ఎస్ రైట్ ఇస్ హరి ఇట మారి క్రిమిరాజ్ నివసింగ్ ఎన్ని గిన్న గన్న ఏమ నెత్తాం ఓయా పొడి కడయక్ బేత్సాప్ అపి గన్ బేత్ చాలావక్ నే మొకది గిరికెన్
1: క్రిమిరాజ్ నిష్పాదన
0: మండలి మే పెరేద దవసది నేద వాళ్ళ మత అక్కరాన్నోనే రత్మలాన అంధ విద్యాలయ విత్ అత్యవశ్య పంతికామరు ఉపకరణ ప్రధాని సిద్ధవున ఇది గొడక్ తెంగలో సమాజ సత్కార సిద్ధుకిరి మే పెరగమాన్ కరు విధి జాతికుల ఉత్తరాయ మండలి వెనకరణం ఇది ఇవగే సమాజ సత్కారిక నొకడువాది ఎత్కన జాతికుల ఉత్తరాయ మండలి గెవును దిని కేపే తులత్ శ్రీలాంక భాషల ధర్మంగి క్రీడా సహా సౌందర్యాత్మక హ్యాకియాబన్ వెడదూను కిరీమ సదా వివిధ తెంగలది సమాజ సత్కారిక వెడ సనహంది ఎత్కల ఇకనత్ మత అక్కరాన్ని సతుటింగ్ ఏ వాదం కన్న రూపాయలు హతలియన్ తమ ఒక్కొమ్మ కరాన్ రైనో రూఫింగ్ గన కథా కరము షీటకే విశేషత్వం
1: విశేషత్వం దెక్కక్ తీను ఎక్కక్ తమ్మా ఎతుల్ పెత్తి తీను మెటలేయర్ ఎక్కక్ ఏ మెటలేయర్ ఎక్కిం పులువం ఎలియే రస్ని తీను నంగు డాక్ లుకు రస్ని యాక్ తీను నంగు ఎక పొడ పాలనే కర్ల ఎతులట దాగన్న ఎవగేమ తమ్మా జల వికర్ష కాలేపయక్ తీను మతు పిటి మే దవసల్ట గుడక్మ గలపెన దయక్ తమ్మా మే జల వికర్ష కాలేపే కిల కేన ముకద కొచ్చర వెస్సత్ ఓయాట హితే బడక్ నేతు ఉడ బలాగన కొహెద తెమేన్నే పరణ వేయిద కలు వేయిద దియసివల బెందేయిద మే కిసిమ ప్రశ్నయక్ నేతు ఒలు నిదహసెం ఇన్న పులువం హెమదామ అలుతి దిర్ దియాగన్నత్ పులువం ఎవగేమ శక్తిన్ ఉసస్ వహలా కొయా గహన ఇందో నంగ అదమ యన్నోనే రైనో ప్రీమియర్ రూఫింగ్ షీట్స్ వలటమ
0: హరి అటై వినాడి 50 వేళ